0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస,
1: హరే శ్రీనివాస.
2: శ్రీయః కంథాయ కళ్యాణ నిధయే నిధయే అర్థినాం శ్రీ వెంకటానివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రోతలకు హరి శ్రీనివాస నమస్కారం.

0: శుభోదయం. మీకు తెలిసినట్టు భాద్రపద మాసం నుంచి ఆశ్వయుజ మాసం వరకు 40 రోజులకు శ్రీ వెంకటేశ్వర మండల వ్రత దీక్ష మహోత్సవం జరుపుకుంటారు. విశేషంగా మన మారిషస్ దేశంలో మన శ్రీవారి భక్తులందరూ విశేషంగా ఉదయపు వేళ విశేషమైన తెలుగు కార్యక్రమం ప్రసారం చేస్తాం. ఈ వెంకటేశ్వర పూజ శుభ సందర్భంగా పదండి శ్రోతలరా, ఈరోజు విందాం ఆచార్య శ్రీ వెంకటాచార్యుల ప్రవచనం మన వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా.
1: శ్రీ గురుభ్యో నమః. వెంకటేశ సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. మన మారిషస్ దేశంలో మనందరం కూడా ఎంతో వైభవంగా స్వామివారి యొక్క గోవింద పూజావ్రత మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా ఇప్పుడే నేను చెప్పినట్లుగా వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన, అంటే ఆ స్వామివారి యొక్క సంస్థానం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో ఆ 7 కొండలపైన, అటువంటి సంస్థానం ఇంకెక్కడా కూడా లేదు. అలాగే వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అంటే ఆ స్వామివారి లాంటి స్వామి ఈ భవిష్యత్తులో కూడా రాబోరు కూడా. కాబట్టే ఆయన కలియుగంలో మనల్ని అందరినీ కూడా రక్షించడానికి ఆ 7 కొండలపైన శిలామూర్తి అయి స్వయంభూగా వెలసి భక్తులందరినీ కూడా రక్షిస్తూ కలియుగంలో జరిగేటటువంటి అధర్మాన్ని శిక్షిస్తూ, అలాగే ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళందరినీ కూడా దుష్ట శిక్షణ సుష్ట రక్షణ అని అందరినీ కూడా రక్షిస్తూ ఆ స్వామివారి తిరుమలలో వేంచేసి ఉన్నారు. ఒక్కసారి గనక ఆ స్వామివారిని మనం దర్శించుకున్నట్లయితే మనం చేసినటువంటి సకల పాపాలు తొలగిపోయి ఆ స్వామివారి యొక్క ఆశీస్సుల వలన మన జీవనం చక్కగా సాగుతుంది. అలాగే ఎవరికైనా బిడ్డలు పుట్టినట్లయితే ఆ స్వామివారికి సంకల్పించుకొని ఆ స్వామివారి యొక్క నామాన్ని జపిస్తూ ఆ స్వామివారికి గనక నిత్య పూజలు గనక చేసుకున్నట్లయితే పిల్లలు కలిగేటటువంటి అవకాశం చక్కగా కనబడుతూ ఉంది. ఎందుకంటే మన సనాతన ధర్మం, మన హిందూ ధర్మం చాలా విశిష్టమైనది. దీన్ని ఎవరైతే ఆచరిస్తారో వారందరికీ కూడా ఆ భగవంతుడి యొక్క దయవల్ల అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా జరుగుతాయి. ఆ విధంగా ఆ లక్ష్మీ పద్మావతి సంస్థ వెంకటేశ్వర స్వామి వారు తిరుమలలో వేంచేసి నిత్యము కూడా లక్షలాది భక్తులకు దర్శనమిస్తూ వారి యొక్క కోరికలన్నిటి కూడా తీరుస్తూ ఉంటాడు. అందుకనే ఆయన అంటారు, కోరికలు తీర్చే తండ్రి శ్రీ వెంకటరమణుడు, వెంకటాచలాధీశుడు, శేషాద్రివాసుడు, నారాయణాద్రివాసుడు అని చెప్పి అందరూ కూడా ఆ స్వామిని కీర్తిస్తూ ఉంటారు. ఆ స్వామివారి యొక్క నామాన్ని ఒక్కసారి జపించినట్లయితే చాలు, మనలో ఉన్నటువంటి కామ క్రోధ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగిపోయి, అవన్నీ కూడా సమసిపోయి మనమంతా కూడా చక్కగా సాత్వికంగా మంచిగా ఆలోచన విధానంతో మనమందరం కూడా మన జీవితాన్ని నడిపించుకోవడానికి ఆ స్వామివారి యొక్క నామం మనకెంతో సహాయం చేస్తుంది. శ్రీ వెంకటేశాయ నమః. ఓం వెంకటేశాయ నమః. వెంకట మీన్స్ మన యొక్క పాపాలన్నింటినీ తీసేటటువంటి వాడు కాబట్టి వెంకటేశాయ నమః అని అన్నారు. అలాగే ఆ స్వామివారి నామాన్ని కనుక మనం నిత్యం జపించినట్టయితే మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. మన జీవితాన్ని చక్కగా నడుపుకోవటానికి మనకు అవసరమైనటువంటి దారి చూపిస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా మనమందరం కూడా అక్కడ తిరుమల ఆ దేవస్థానానికి వెళ్ళలేం కాబట్టి మన మారిషస్ దేశంలో మారిషస్ తెలుగు మహాసభ యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ దేవాలయాల్లో, అన్ని దేవాలయాల్లో కూడా స్వామివారికి పూజలు జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందిరని మనవి చేస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు.
0: కలియుగ దైవంగా విలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ కలియుగంలో ప్రత్యక్షమై ప్రజల పాపాల తొలగించే దేవుడు అంటారు. అయితే మన ఈ ఉదయపు వేళ ఆచార్య శ్రీ వెంకటాచార్యులకు మా ధన్యవాదాలు చెప్పడం మన

విశేషమైన తెలుగు కార్యక్రమం పూర్తి అవుతున్నది. ఓ పాటతో ఇంతటితో వందనామి దగ్గర సెలవు తీసుకుని హరే శ్రీనివాస నమస్కారం.

తెలుగు సన్నిధి అనే తెలుగు కార్యక్రమంలో విశేషంగా మన తెలుగు భాష, మన తెలుగు సంస్కృతి సాంప్రదాయం గురించి మాట్లాడుతూ ఉంటాం. విశేషంగా ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర మండల వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా మనం ఈ మన మారిషస్ దేశంలో ఎంతో భక్తిభావాలతో స్వామివారి కోసం వ్రతం పాటిస్తూ ఉంటాం. ఈ వ్రతం అంటే ఏమిటో ఇక

భాద్రపద మాసం నుంచి ఆశ్వయుజ మాసం వరకు 40 రోజులకు శ్రీ వెంకటేశ్వర స్వామి మండల వ్రత దీక్ష మహోత్సవం జరుపుకుంటాం. ఈ వ్రతం అంటే ఏమిటో తెలుసా? సంకల్పపూర్వకంగా భక్తి శ్రద్ధలతో నిర్దిష్టమైన నియమాలను పాటిస్తూ ఆచరించే పవిత్రమైన కార్యం లేదా ప్రతిజ్ఞ.

0: సంస్కృత ఆధ్యాత్మిక పెన్నిధి తెలుగు సన్నిధి
1: వ్రతం లేదా ఉపవాసం నియమాలను ఉపవాసం మితాహారం ఇంద్రియ నిగ్రహం వంటి కఠినమైన నియమాలను ఆచరించడం ఇది ముఖ్యంగా వ్రతం అంటే ఏమిటో పుణ్య సాధన అంటే దైవారాధన ద్వారా మన శాంతిని పుణ్యాన్ని పొందడం ఇదే వ్రతం

వ్రతం అనేది కేవలం దేవునికి పూజ చేయడం మాత్రమే కాదు, అది ఆత్మశుద్ధి క్రమశిక్షణల సమాహారం. నిజంగా మన సనాతన ధర్మంలో వ్రతాల విశిష్టత, వాటి రకాలు, ఇంకా శాస్త్రీయ దృక్పథం గురించి మరికొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇక్కడ తెలియదు.

వ్రతం ఇలా ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారం పూర్వం దేవతలు, మునులు ఇంకా సామాన్య ప్రజలు కూడా తమ కష్టాల నుంచి విముక్తి పొందడానికి, మానసిక బలాన్ని సాధించడానికి వ్రతాలను ఆచరించేవారు. ముఖ్యంగా స్త్రీలకు కుటుంబ సౌభాగ్యం కోసం, పురుషులకు కార్యసిద్ధి కోసం విడివిడిగా లేదా కలిసి చేసుకునే వ్రతాలు ఎన్నెన్నో ఉన్నాయి.

వ్రతాలలో ముఖ్యమైన భాగాలు ఏమిటో పూజ విధానం నిర్దిష్ట సమయం అంటే ముహూర్త సమయంలో ప్రత్యేక పూజ సామాగ్రి ఇంకా నిర్దేశించిన దేవుణ్ణి మంత్రాల జపంతో పూజ జరుగుతుంది

0: ఆధ్యాత్మిక పెన్నిధి తెలుగు సన్నిధి.
1: వ్రతం పూర్తయిన తర్వాత ఆ వ్రతాన్ని మొదట ఎవరు చేశారు, దానివల్ల వారికి ఎలాంటి మేలు జరిగింది అనే కథను వినడం తప్పనిసరి. ఇది మనలో నమ్మకాన్ని, భక్తిని పెంపొందిస్తుంది. వ్రతకాలంలో వాయనం లేదా దానం చేయడం ఎంతో ముఖ్యమైనది. తాంబూలం, పండ్లు, ముత్తైడు దేవులకు నాయనాలు ఇవ్వడం లేదా పేదలకు అన్నదానం చేయడం వ్రతంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది స్వార్థాన్ని విడనాడి సమాజ శ్రేయస్సును కోరుకోవడాన్ని నిర్పుతుంది.

శ్రోతలరా, ఈ సాయంత్రపు వేళ మన తెలుగు సన్నిధి అనే తెలుగు కార్యక్రమంలో ప్రసారం చేస్తున్న భక్తి పాటలని ఎంతో మెచ్చుకుంటున్నారని ఆశిస్తూ ఉంటున్నాం. ఈ వ్రతకాలం ఎంతో బాగా జరుగుతుందని అనే నమ్మకంతో, దేవుడి కటాక్షంతో, స్వామివారి కటాక్షంతో మీ జీవితం సఫలంగా అవుతుందని అనే నమ్మకంతో మన కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ ఇంతటితో వందనామి దగ్గర సెలవు తీసుకుని నమస్కారం.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం
1: రాత్రివేళ సరిగా 7:30 అయింది. శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం, స్వాగతం. మన స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం రాత్రివేళ ప్రసారమవుతున్నది. విశేషంగా శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా భక్తి పాటలతోనే ఈ 20 నిమిషాలకు ప్రసారమవుతున్నది. వందనామీతో ఉంటుంది ఈ 20 నిమిషాలకు. అయితే పదండి శ్రోతలరా, మన కార్యక్రమం మొదలు పెడుతున్నాము.

కలియుగ దైవంగా విలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ కలియుగంలో ఎంత ప్రసిద్ధమైన దైవమున్నదో ఈ కలియుగంలో ప్రపంచమంతటా ఎక్కడెక్కడ స్వామివారి భక్తులు ఉంటే తిరుమల తిరుపతికి వెళ్ళి స్వామివారి దర్శనం చేయడం ఎంతో అదృష్టవంతులం. అలాగే మన మారిషస్ దేశంలో కూడా ఎక్కడెక్కడ స్వామివారి పూజలు జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి మాకు పుణ్యమవుతుంది.

భాద్రపద మాసం నుంచి ఆశ్వయుజ మాసం వరకు శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా దేశమంతటా ఎన్నో పూజలు జరుగుతున్నాయి. అలాగే శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా దేశమంతటా పూజలు ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేస్తూ ఉండండి. అయితే మన కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ వందనామి దగ్గర సెలవు తీసుకుని శుభరాత్రి, నమస్కారం, హరే శ్రీనివాసా.